ప్రకారం బాగా ఉండిపోయాను కొనికు ప్రభావం అక్కడి కొన్ని జిజ్ఞాస ప్రశ్న వస్తుంటాము కొడు బరి కొన్ని ప్రశ్న విచార మాకున్నా సోమై తపాయిలి హామిలి హామ్రాయ్ బిహార్ నంబర్ 01526 ఫోన్ కరి రికార్డ్ గరాను హోలా.